0: శ్రోతాంధ్రు ప్రచారకులు భక్తి ఇతర కార్యక్రమ వందన ఆకస్మణి రౌర్కెలా 102.6 FM ప్రచారక రోజు శ్రీరామచరిత మానసర 156వ భాగ.
1: ఎపిసోడ్ నంబర్ 156.

శ్రోతాంధ్రు కార్యక్రమ రేత్తర సునీబా జావేద్ అక్తర్ ఇంకా రచనారు సంగీత దీచంతి శంకర్ ఎహ్సాన్ లాయ్ గీతటిరి కంఠదాన కరిచంతి సాధనా సరగం కథ చిత్ర క్యూ హో గయా నా